0: మనుస్తోమే బలాలే
1: శృంగకులభూషణ విదిశాపతి మహారాజ అగ్నిమిత్
0: రమద మనుస్తోమే బలాలే.